శ్రీజోతిరాశ్రమనివాస భజంతి భక్తాః స్వామిన్ ప్రసీద సహసా తవ సుప్రభాతం. సంసార సాగర దితీర్ణశ్రమేత్య సుజ్ఞాన బోధ సరణిం భవతో లభంతే కామ్యార్చకా సుజన సంప్రతిరవ్యనంతం భాగ్యాధికం లభతే తవ సుప్రభాతం. సుజ్ఞాన రూప సువిశిక్షిత యోగ విద్య భక్తాది మానస భయోర్హమిత్రదేవ వేదాంత సార శ్రీజ్యోతిరీశ భగవంతవ సుప్రభాతం. త్వత్పాదధూళిమణిశం సుశిరస్సు దత్వా భక్తాస్తు వందితమ నిర్మల దివ్య కీర్తిం తేషామకరిష్టకరణాయ దయైక సింధో ఉత్తిష్ట సద్గుణగణే తవ సుప్రభాతం. రమ్యాకృతే విమలమానస భక్తపాల సన్మోక్ష పద్ధతి విదర్శక వైభ ముక్షో శ్రీజ్యోతిరీశ కరుణాకర చిత్స్వరూప యోగానుభావ సతతం తవ సుప్రభాతం. ఆదిత్య శుభ్రకిరణాని సుపుల్ల పద్మైః యుక్తా సునిర్మల జలైః సహితా సరస్యః రాజంతి పశ్యత యథాగత దర్శనేన కృష్ణా ప్రియా ఇవ విభో తవ సుప్రభాతం. భోగశ్చ యోగమనిశం కురుతే త్రిలోకే యాగశ్చ యోగమధికం సతతం కరోతి లోకేశ పద్ధతిరియం విదధేతి వక్తుం ఉత్తిష్ట సద్గుణనిధే తవ సుప్రభాతం. సంపూర్ణ యోగమధికం తనుతే జనానాం ధ్యాత్వా సదా మనసి యోగమహీన బుద్ధ్యా ధ్యాత్వా కథం వ్రజతి తత్వమసీతి లక్ష్యం జ్ఞాతుం జనోస్తి భగవన్ తవ సుప్రభాతం. స్నానం చ కర్తుమి హతే సుజల ప్రపూర్ణ పాత్రాణి హస్తకమలేషు నిధాయ నార్యః తిష్ఠంతి చాత్ర తవ పాదయుగం స్మరంత్యః శ్రీజ్యోతిరీశ భగవన్ తవ సుప్రభాతం. క్షీరాభిషేక కరణాయ సుభక్తవర్యాః క్షీరం నిధాయ రమణీయ ఘటేషు పూర్ణం తిష్ఠంతి సంస్మృతి మహాన్నవతారణీయ జ్ఞానార్జనాయ చ విభో